0: గారే గారే
1: గర పడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే
1: సూర్య కింద ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలే.